వాటి గురించి చదివి నల్గొంగోల్ నెల్సన్ మౌడా తుంగుంగి కొరొచ్చినే ఫ్రెడ్ ముంబు తుంగుంగి గెండు మసామి వేరి డబుదొట్టింగ్ కెవిన్ ముంబు అలుగుంగి గెండు మా తుములుగుంగి గా సిపసాంస్టరి జలుగుంగి గెండు మా కవ్వో సెంప్లి కుయెన్ తుములుగుంగి కొరొ Añara algún que no más a mí Moses que banda algún que no más a mí Si por ti no voy mango algún que no más would can queso A de vida si aña chu que no más a mí Gran monachi algún que mano me sumo mayaluo